నేను నాకు బాగు నాకు బుండే ఎండ తిన్నాను సరస్వతమ్మోళకిల్ల నేనేదుర్కోబ్యాడ సరస్వతమ్మోళకిల్ల నేనేదుర్కోబ్యాడ కేళి ద్వారాన వందిసుకొట్రే తక్కువ ఎండ పేడా బ్రహ్మానికే చూడు.